సీతా గౌతమ బుద్ధలే టుకుటుకు గరదై హిరేకో స్థల పానీ హైన సహీద కూరగత హో నారాయణీ కో జల హోత్యాయేర బగా ఉదయ పరలగోస్ సద్భావకో ఛ